పాలం స్ఫటిక సదృశం కుండలోద్భాసి వక్త్రం దివ్యాకల్పైర్నవమణిమయై కింకిణీ నూపురాఢ్యై దీప్తాకాశం విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబుజయుగస్థకుంభయుగలాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం కరయోర్యుగేన దదతం స్వాంకేశకుంభౌ కరౌ ఆక్షస్రగ్మృగహస్తమంబుజగతం మూర్ధస్తచంద్రం సవత్ పీయూషోన్నతనుం భజేస గిరిజం మృత్యుంజయం త్ర్యంబకం.